ధర్మ కుమార కైసర్యశ్రీ బ్రహ్మ జ్ఞానయాని విదూర్ కైసరి జ్ఞాన హవశి సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల వసుత సయిత